0: గోల్డెన్ వైస్ కి వామ మీకు దీన్ని తామ వటినాకమకమాయి రట్ట వట్టే వద్ద బెందగిన మీ వెనసిన అంత సాభాగి లక్కానికి అన్ని ముళు మహత్ దీప ఏమ ఆవర్ణేమను గొండుదిని డాడికాకేన అపే ఫెమ్ తరంగమాల హరి ప్రబలై ఇది ఆవరణాధిపతి ఇవ్వట అవులక్ నే ఇది ఎనిసా తామ సాధారణ విధియట ఉలుమహత్ లంకావే హెమతనకిమ్మ మీ దేవుని వంటి సూచనల పూదువియ మీ మే పటిగత కిరీం వల్ట సహభాగి వినో అవిల్ల గీత గాయనా కర్మ ఈ అతరి పిడిశ మండలే తీర్ణేట అతు వేట
1: లఖండ గోల్డెన్ వాయిస్
2: దశక తునక అభిమానయ గోల్డెన్ వాయిస్ అబి తవ తరంగకారుయకట అవస్థవ లబా దెన్న సోదనం సోరే
0: ఓ దన్ ఏమ ఆరాధన లబన ఇలంగ శిల్పియ కౌదు
2: దొలస్ దహస్ విసి ఎక తరంగ అంకే అపి ఆరాధనా కర్నో చముల వెనస్ నమక్ తీయన్ ఎన్న బలన్న
0: చముల చములగే నమే ఇతురు కొట సత్త పిడి కియన్న
3: చముల బింసిత్ పతిరాజ
0: ఆహా చముల మొనద కరని
3: మమ దానట కంప్యూటర్ టెక్నీషియన్ కినిక్ వసేను ఈ సేల్స్ ఎక్సిక్యూటివ్ కినిక్ వసేన్ రస్సావక్ కర్నో
2: ఎతగట మే తరంగ గారి విస్తర కొమ దనకత్ కిలా అపి దనగత్తు
3: ఎత్తర మమ ఫేస్బుక్ ఎకిన్ తమ దెమ్మే
2: లక్కన ఫేస్బుక్ పేజ్
3: ఎకిన్ లక్కన ఫేస్బుక్ పేజ్ ఎకిన్ ఇట్ వస్సే అప్లై కరేన మమ నేమే మగే యాలుయే తమ మగే టిక్టాక్ ఎకిన్ వీడియో కరన్ అప్లై కర్ల తిబ్బే
2: ఆహా
0: ఇట్ వస్సే మే యాలుయో తిన్నో
2: అన్న యాలుయో
0: అరే అనురాధపురే కివా కోయిద మే అనురాధపురే
3: మమ కకిరావే
2: మోకద తోరగత గీతే చముల
3: మమ తోరగత్తే సంక దినిత్ అయ్యగే ఆదింత నారాయణ అయ్యగే గీతయక్
2: నమే గీతే తామ మే కియన్నే అపే సమాజ మాధ్యట ఎవిల్లా వెడి కాలయక్ నే ఏ అలుత్ గీతයක් తోరగන්න బయ హితున్నද విశ్వాసයක් తీනවද గీతයට సాధారణ කරන්න පුළුවන් කියලා
0: అలుత్ కొల్లෙක්නේ అలుత్ වෙන కొల్లෙක්නේ හොඳයි එහෙනම් ගීත ගායනා කරමු
2: මේ තරග අංක 12021 චමුල බින්සේ

0: ఆవా
1: నాయన కలువు కీకీందులు ఆరియాన్ని ఆంగవిల్లా సతుటు వెన ఆయట వాగేమ రిసార్ట్ ఎక్కడ దాకా సమహార పొడ్డుంట దుఃఖహితన్న పులువాన్ని ఓ హితపు తరంగ రిసార్ట్ ఎక్క మట మే సరే నే ఏమ కేలా దుఃఖహితన్న పులువాన్ ఏమి తన్నెపా మేక మే ఇక కడై మక్క కరాయ్ మేకెన్ ఒయాట లకును అడు ఉనాట
0: హరి
1: సమహార ఇదాట ఒయా ఎగ్జామ్ ఎక ఫెయిల్ ఉనాట హహ
0: ఫెయిల్ వెన్నె నహని మేక
1: మేక జీవితే ఫెయిల్ వెన్న హేతువక్ నెవే
0: నెవే అత్త
1: ఒయాట తవ ఇస్సరహట యాన్న పులువాన్ గుడక్ కలావట అర శిష్యత్వయ ఫెయిల్ వెలా హెమ నత్తం తమంట బలాపురుతున్ లకునుట యాన్న బెరి వెలా
0: హరి
1: అసమత్ వెన్న దరువాన్ తమంగ జీవితే గొడనగా గన్నో ఇక ఆశీర్వాదయక్ కరగెన అదిష్టాన యక్ కరగెన
0: ఏక తమై ఇకమ పాయింట్ ఇక కరగన్న ఏగొల్లో
1: ఇది దెబాబేట వగకీమక్ తీనవా తరువంట అనే మే ఎగ్జామ్ ఇక ఫెయిల్ ఉన హరి మనత లకును మట్ట మడూనా కేలా తవదురటత్ క్యూవట వడక్ నే కొచ్చర క్యూవద సెల్లం కరన్న పాపాడం కరన్న ఏ వగే ప్రకాశని కుత్ కరన్న యన్నే బా మే వేలావే తరువంట మొన హరి శిష్యత్ పాస్ ఉనాట పాస్సే మంగ ఓయాట బైసికలేయక్ గినత్ దెనవా
0: హరి
1: మంగ ఓయాట మొన హరి సెల్లం బడువక్ గినత్ దెనవా
0: కన్నద
1: కేలా పొరందు నాన ఏదే గినా దిన్న తామ దరువు
0: లమ్మాయి
1: పహావసరి కేయాన్ని నుగుడాక్ లొక్కువట మీ సమాజకి నా అవబోధ్యా తీయన ఎతకోట మేము దరా గనీమ కీనేక సామాన్యం హిమ లొక్కువట తీయన ఆయనే పొడి వయస్ తేనిసా ఎలాగే బలాపురుతు సున్కర్ల దాలా ఎగ్జామ్ ఇక ఫెయిల్ ఉనా కీలా మూడు జీవితం ఫెయిల్ ఉనా కీన మట్టమట పత్కరన్నే పా దిమోపియో విదియట ఏ వగకీమ ఒబ గన్న
0: శ్రీలంకర కర హిటియట కరన దేన్న శ్రీలంకర నెత్తం తమై ప్రశ్న
1: ప్రశ్న దేన్నో ఇతింగ్ ఏనిసా మే యా మొన పెత్తకిం హర్ జీవితే గొడదా గని ఏకట ఉనాందు కరన్న హమ దర్వెక్తమ మొకఖరి హకియావక్ తీన తమంగే గమన యాన్న
0: సగవును దక్షతావ్యక్ తీన
1: దక్షతావ్యక్ తీన ఏక హదురాగిన అన్నే పార యాన్న ఉదవ్ కరన్న దేమాపియంగి వగకి మేక శిష్యత్ పాస్సునా కీనేక హో ఫెయిల్ ఉనా కీనేక సాధకయక్ కరగన్నేపా జీవితే ఇసరహట యానవ కీనేక నత్తంగ ఉంగే అరమును కరా యానవ కీనేకట ఏక మహా మేమే దే అక్కర గన్నేపా కీనేక తమై అపే నం ఇల్లీమ గొడక్ అయ కీయన్నే ఏక మేకట ఉనందు కరన్న ఓన ఉనందు కరన్న ఓన నముత్ అసమత్ వెనవ కీనేక వెన్న పులువన్ దయా
0: మీట వడా ఉత్సాహ కరుము కీలా కీయన్న నేద
1: ఓ దెన్ హరి కమక్ నే అపి ట్రై కరుము శిష్యత్ కీయన్నే ఏకక్ వితరై నే ఓ లెవెల్ ఏనో జీవితేమ ఫెయిల్ లేనో ఇసరహది
0: లొక్కు విభాగే ఎనకొట
1: ఓ ఇసరహది ఆ లొక్కు లొక్కు విధియట ఫెయిల్ వెన పులా ఆ జీవితే ఎనిసా ఓయా దెన్ ఒక పన్నరయక్ కరగెన ఓయా ఏ ఆపు గమన
0: ఏమమ దిగటమ తమ ఉత్సాహ కరగెన
1: యాన్న వెనా ఇంగా మేవా మే దేవాపియో దరువుంట కీలా దిన్న ఓన దేవా
0: అపి తితిం కీలా దున్న పొడ పెత్తకిందా
1: అపి తో పెత్తకిందా కీలా దున్నట దేవాపియో దరువుంట ఒక ఓయ పాడమాక్ విధియట కీలా దిన్న
0: హరి
1: మే మొకద నత్తం మానసిక లమై వెటనోదిన్ దరువు వెటనోదిన్
0: ఎతరిం గొడగన్న బె
1: ఇక లొక్కు గొడు గొడాక్ లొక్కు ప్రశ్నక్ కెన్న పులువా ఎనిసా మే ఏక పొడ్డక్ కల్పనా కర్లా హితలా వెడ కరన్న వేనవ 4:55 వెలావ ఈవినింగ్ డ్రైవ్ అహగినిన్ అతరే මතක් කරන්න ඕන RDB බැංකුව එක ගනුදෙනු කරනවාට දැන් ස්ථාවර තැන්පත් සඳහා ලැබෙන ඉහළම පොලියත් එක්ක හොඳ ආයෝජනයක් කරන්න ඕන අවස්ථාව උදා වෙලා තියෙනවා. RDB බැංකුවේ
0: ශාඛා 272ක් තියෙනවා දිවයින පුරාම මාට විශ්වාසයෙන් යන්න පුළුවන් වගකීමක් තියෙන තැනක් RDB බැංකුව කියලා කියන්නේ. වගේ සල්ලි ටිකක් අතේ ගැවසනවා නම් වැඩි. ආට පුළුවන්කම තියෙනවා ආට කැමති කාලයකට මාස 3ක් වෙන්න පුළුවන්, 6ක් වෙන්න පුළුවන්, නැත්නම් අවුරුද්දක් වෙන්න පුළුවන්. මේ විදිහට ආට කැමති කාලයකට ස්ථාවර තැන්පතුවක් දාගන්න. ඒකට අවශ්‍ය කරන ඉහළම පොලිය දෙන්න. ඔන්න දැන් RDB බැංකුව කටයුතු කරලා තියෙනවා රාජ්‍ය බැංකු සුරක්ෂිතභාවයත් එක්ක. ඔයාගේ මුදලට උපරිම රැකවරණය RDB බැංකුවෙන් ඔයාට ලැබෙනවා.
1: අදහන ලොතරැය්‍ය වාසනාව අරගෙන එනවා කියන එක අමතක කරන්න එපා. ජයග්‍රහණය ඔබේ වාසනාව ඔබ ළඟටම අරගෙන එන අදහන ලොතරැය්‍යක් අරගෙන රටේ සංවර්ධනයට එක පැත්තකින් දායක වෙන්න වගේම ඔබේ සංවර්ධනයට ජයග්‍රහණයක් වාසනාවක් ළඟා කරගන්න පුළුවන්.
0: 2026 වසරේ මේ වෙනකොට දිවයින පුරා සුපිරි ත්‍යාගලාභින් 11 දෙනෙක් වගේම

0: with Chomit and Charu.
1: Sama Anugrahaya.
0: Marksman Samuha Vyapare within Genvabita Harina than Navani Mavakin in a Domas and Tri Vikiti Mantrika, Sadamber Himikarukumanda, Adamavatana, Bidwe Kakai Hatai, Hai Se Hatanama, Pansi Hatanamaya.
2: Mamanande Maram relax.
3: అనమ్మనంగల వదూన అనేది మీ ఎక్స్పర్ట్ హరియడం హరిని
4: ఓనమ సందివేదన వగట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుశీల్ యాక్టివ్ ప్లస్
5: NLP హదహన లంకావే వెడిమ తేకి దిన తేకి అవస్థ వెడిమలు తరయ్య NLP హదహన ఒబత్ అదమ NLP హదహడ బలాగన్న
6: Youth again, oyage future ekata plus point ekak. RDB Youth Plus. Youth ekatama set wenna banking partner. RDB Youth Plus ginuma.
7: සහයෝගීතා අනුග්‍රහය පටස්කාල අතට සල්ලි පල්ලි ගුරුගේ රන් අය රන් පවුමට උපරිම මුදල අපෙන් ලක්ෂයටම පොලිය රුපියල් 480ක් විතරයි ගනුදෙනුවයි රත්තරන් පල්ලි ගුරුගේ රන් අය

ప్రసన్న చందన భండార రచనా కరపు హెచ్ఎం చాయవాదన సంగీత వేది అనంత సంగీతాత్ కల దెంట అవరు తునకట హత్ర క్రిస్సెలమన్ గాయన కరపు టిక అలుత్ గీతయా కొన్నేక శ్రవణ శ్రవణే కరలేతి యలిత్ ఒకటే శ్రవణే కరన్న అవస్థావా.